0: రాష్ట్రపతి రమయ్యా కే గుణ చేత పరాన్ని
1: కవన్ మూర్తే కవన్ దృష్టాన్ని
0: చేతుం సాజ సువార్ సిగారయా
1: గర్వగన్ మే జనే వారయా
0: పార్ వ్యవస్థా తుజ ప్యార దూత
1: పార్ జోగన్ భోజన్ సుఖ సూద
0: విరద్ భయా ఊపర సాక సైన
1: ముఖ ప్యావ బైఠ కో దైన
0: ఇహు నిర్గుణ గుణ కశు న బూజ
1: బక్షలేవ తో నానక సీజ
0: జే ప్రసాద తార ఊపర సుఖ బస
1: సుత ప్రహాద మీత బంతా సంఘస
0: జయ ప్రసాద పీవే శీతల జలా
1: సుఖదాయి పవన భావక అముల్లా
0: జయ ప్రసాద భోగ సబ రసా
1: సమగ్రీ సంగ సాత బసా
0: దీనే హస్త పావ కర్ణ నేతర రసనా
1: సహ త్యాగ అవర సంగ రచనా
0: ఐసే దుఃఖ మూడ అంధ బ్యాపే
1: నానక కాజ లేవ ప్రభాపే
0: ఆద అంత జో రాఖన హార
1: తిస్సే ప్రీత న కర గవార
0: జాకి సేవా నవ నేత పావ
1: ఆసే మూడ మన లావ
0: జో ఠాకుర సాధ సదా హజూరే
1: కవందా జానం దూరే
0: జాకి టహల పావే దర్గే మాన
1: సే బిసారే ముగ్ధ అజాన
0: సదా సదా ఏ పూలన హార
1: జ్ఞాన కరాకన వార అబార
0: రతన త్యాగ కౌటీ సంగ రచ
1: సాత చోడ చూట సంగ మచ
0: జో షడనా సో అస థిర కర మన
1: జో వంసో దూర పరన్న
0: చోడ జాయ తిస్కా శ్రమ కర
1: సంగ సహాయ తిస్ పర హర
0: చందన లేప ఉతార తో ఏ
1: గర్ద ప్రీత బసం సంగ హోయ
0: అంధ కూప మే పతత బికరాల
1: నానక కాడ లేవ ప్రభ ధ్యాల
0: కరతూత పశు కీ మానస జాత
1: లోక బిచారా కర దిన రాత
0: బాహర్ పీఖ అంతర మల మాయా
1: కక్ష నాహ కస కర ఐశ పాయా
0: బాహర్ జ్ఞాన ధ్యాన ఇస నాన
1: అంతర వ్యాప లోక సువాన
0: అంతర అగన బాహర తాన సువా
1: గాల పాత్ర కైసే తర అథాహ
0: జాకై అంతర బస ప్రభ ఆప
1: నానక తేజన్ సహజ సమాత
0: సున అంధా కైసే మార్గ పావ
1: కర గహ లేహ ఓర్ నిభావ
0: కహా బుజారత బూజే డోరా
1: నిస్ కహియే తో సమ్జే పోరా
0: కహా బిసన పద గావే గూంగ
1: యతన కరే తో వి సుర భంగ
0: కహ పింగల పర్వత పర పవన
1: నహీ హోత ఉహా ఉస్ గవన
0: కరతార కరుణా మై దీన బేనతీ కర
1: నానక తుమ్రీ కృపా తర
0: సంగ సహాయ సో ఆవే న చీత
1: జో వై రాయి తాస ప్రీత
0: వాకీ గ్రహ పీతర బస
1: అనంద కేల మాయా రంగ రస
0: దృఢ కర మన మన ప్రతీత
1: కాల ఆవే మూడే చీత
0: వైర విరోధ కామ క్రోధ మో
1: చూడ వికార మహాలోక జో
0: యాహు జుగత బిహానే కై జన్మ
1: నానక రాగ లేవ అపన ఘర ఘర మా
0: తూ ఠాకుర తుమ పహె అరదాస
1: జీవ పిండ సబ తేరీ రాస
0: తుమ మాత పితా హమ బారక తేరే
1: తుమరీ కృపా మే సూఖ గనేరే
0: ఓయ న జాన తుమరా అంత
1: ఉచే దే ఉచా భగవంత
0: సకల సమగ్రి తుమరా సూత